0: فأعرض عنهم وتوكل على الله وكفى بالله وكيلا.
1: ఎవరెం బునతే తిమం మెం కియమం వము ఫహె ఎవరెం కలేగఫానుగ అరిహున్ నుకుమె జనమ ఏగ తెరెం బయకు కలేగఫాను విదాళవాగుం నూం గొతకర్ రావై. ఎవరెం రావాగుం అల్లాహు లివ్వతే ఫహె కలేగఫాను ఎవరెన్న దుర్హలివ వడాగన్న వాషి అది అల్లాహ వకీల్ కురవ్వాష్ వకీల కంగా అల్లాహ ఫుదే.

0: కుర్వానామెదు ఎవరెం విష్ణా ఫికుర్ నుకురనీ హెయ్యి ఏ కుర్వానకి అల్లాహును ఎహిం ఫరాతకు ఆ ఇచ్చికం గా వీనమ గిన వెగం వా తఫాత ఏం ఎవరెన్ ఫెనునీ హె
1: వైదా జాఅహుం అమ్రుం మినల్ అమ్న్ అవిల్ ఖౌఫ్ అదాఉ బిహ్ వలా

0: మీ దివ్యరాజ్య గారు.
1: ఐకియా ప్రెజెంట్స్
2: బాజ్వర్ హెన్రీ.
0: ఫన్సిస్ వన్ అద్వస్ సాస్తే సాడి సబ్బన్ హరుగే దెన్ సెప్టెంబర్ మహం హెబ్బన్ అద్వస్ మీ దిహా సభ్యస్ వన హరు మీదకి హఫ్తా హుకర్ హఫ్తా బ్యాలర్ మీదకి హోమ అద్వస్ ఆ నకతే ఆళ్ళు మేము ఫెషి మీ ఉత్తర నక మీద ఉత్తర నకతో మీద మీ ఇవ్వన అద్వస్
3: తరణకతుం ఎక్కక హమేదన వరం హూణు కద దోస్ వరగ్గి గతుక మిఫాహ కొరవని దెత్తో మిదస్ హమ హూణు గె హుసాస్ ఎబహురి దెం అనిహిం హమ వారోళి వెస్ మడు ఉడుమతి సాఫు రీతి నల దోహెగ్గి గతుక దోస్ ఫెషిజ్ ఇంగేత
0: దెం ముస్మ బెహ కామే ఇదారం ఇయ్య విదాళు గ్యాంగటక బుద హిసాబు గ విసార్ కురం ఫుర్సత్ ఎబోతే ఎన్న మెస్ మిద తాళమ ఎబెఫం అరి అలం ఫిల్వాల నంగేత ముస్మ గె మిఫాహ గ మాలుమ
3: కెరికొలకొల ఆదే దెత్తో దెత్తర దెత్తర
0: దెత్తర కెరికొల ఆదే ఎన్న మెస్ హూణు
3: ఫుర్సత్ ఇతుర కురేరుమ కురంజే కంకమకి కొబాహి నిహారు దెన్ కురియవ్వరే మెతి కురియరాఫ ఎమ్ కురియగ అర్గున్ మింగ రాజ్యగ మస్వెర్ కం కురమున్ ఆగోతా కురమున్ ఆ మస్వెరి కమ ఎహురి హాకమ కవిస్ మెతి వరబోడ్ బదల్ తంగ ఆస్ వెహిన మెస్ అబదుస్ అర్గున్ మే మసకి కురాని కురియరు మత్త ఇతురు కురియరు మ ఎమ్ రాజ్యగ మస్వెర్ కం గి సినాత్ ఇతురు కురియరు మ కురంజే కంకమకి కొబాహియే నన్నోట్ కురవం తిబేఫ్లం పిఎస్ఎంఏ ఎప్పేను కురవ్వేని అడుగుడు మింగి నంబర్ తినే తినే హాత్రి సుమింగ్ హే సుమింగ్ హెక్క గుళువాల బ్యాగం విస్ నన్నోట్ కొద్దవ్వేని
0: అది రాజ్యం మసరింగ్ వాహకకి దెమ్ముడి ఆడు ఎమ్మెనా గొలుపు వాకం ఎమ్మెనా గొలుపు వాకమే రాజ్యగే మస్వరికమ అనుల దివిహినకును వాణం గా
3: అదే స్తెన్నవేని హా మస్వరికం కి దివిహింగ లేనార
0: లేనార ఇంగే తో ఏ లేనార
3: ఏ బదలను వాణ
0: ఏ బదలను వాణ ఇంగే తో కోవిడ్ గాదతు గస్ అల్మంగ లేనార హింగ హింగ అనుంత హోరి ఏమే అల్మన్న వరం ముహిమ్ దాయర

0: ください。
1: Adi Rajan Rajenberg, Kolivari Khabartaka, Kalmena, Miet Badal Kurani, Atuf. Assalamu alaikum, Atuf.
0: Assalamu alaikum.
1: Kuba, Atuf.
2: Adi, me Rajan Fa Kolivari Khabartaka, Bala, Iro. VM Cup ke final la datur kuri team tam bani me har ja game fa final ga vaad kurane mere kule final ga vaad kurane MTCC adi Vemco MTCC balala ro MTCC ke me bharat ko mulin alav vaad kurate team e team final ga jag kashawar me kure pura community club tine tinset desetum bali kogde then Vemco e balala ro Vemco e ke me bharat ke me kaame ab team me diye first mubarak best champion team ke Vemco మే వెంకో ఎంఫారు ఫైనల్ అని కున్నానే హవాన ఫైనల్ లా అది వెంకో ఎంఫారు ముబారత్ కండేలి టార్గెట్ అకి దేవన ఫారత్ తరి వెంకో కొరం కమ అయితే కోచ్ బే మే వన ఫా కొఫ ఎతురు హవర క బలాలైర్ రాజ్య ఎఫ్సి విఆర్ అందరు క్వాలిఫికేషన్ గ డెవలప్మెంట్ స్టేజ్ గ కూలోనో ఫహో మెచు గ మియమ్మాతు మివనే బొడు తఫాత్ కుం బలివేఫ మియమ్మాతు హైస్ సుమెగ్ గ నతీజా కుం రాజ్య బలివే కమ గ వియస్ మియబారత్ రాజ్య మివనే మియబారత్ గ క్వాలిఫికేషన్ ఫేస్ రాజ్య మేమని దొరు కొప్ప రాజ్య క్వాలిఫికేషన్ ఫేస్ ఉన్న జాగ హోది మేము భారత్ గు రాజ్యం ఫుర్తం కులం దేమెచ్ కమ అవ్వ బ్రూనాయి అది శ్రీలంక దొకల కులం మెచు కామయాబ్ కో అపాయింట్ ఆయకి గ్రూప్ కె దేవన టీం దే గొతుగ ఏగే తురం కెప్టెన్ విఆర్ ఉన్న దసుగ టీం గ కెప్టెన్ ఇలాన్ మేమని దివై సపోర్టర్ ఉన్న శుకురు అదా కొప్ప అది దివై సపోర్టర్ ఉన్న ఇలాన్ శుకురు అదా కురేరు ఇలాన్ వనే క్వాలిఫికేషన్ ఫేస్ కా రాజ్య నగలు నతీజా తక్కే నెరుమ మసక్కి కురాని కమ వెస్ బునఫ మే రాజ్యం ఫాకుల్ల వెహబరుతక ఇదేం రాజ్యం బేరం ఫాకుల్ల వెహబరుతక బలాలాయరు ఆసనల్లు మివని ఫాతుం గారా దేం ఎకిగ్గ నతీజా కొం చెల్సీ బలిప ప్రీమియర్ లీగ్ గ ఎటేము గ మే ఆరు మి సీజన్ గ ఫషాయం దక్కం ద కులం తకురారు కొఫ దెన్ ఇతురు హబరక బలాలార్ బార్సిలోనా మివని లీగ్ తావల్ గ డెపోయింట్ కె లీడర్ నగ బార్సిలోనా డెపోయింట్ కె లీడర్ నగి ఫై సుమెగ్ నతీజాయకు వెలెన్సియా బలి కొట్టే రాజ్యం బేరం ఇటాలియన్ లీగ్ హబరక బలాలార్ మిలాన్ యువెంటస్ కె కురిమత్లు మివని ఎవ్వరు వెగన్నే మిఫ మే ఇటాలియన్ లీగ్ కి ఇటాలియన్ లీగ్ ఎమ్మె వాదు వేరే దెటీం గతుగా ఫాక్ కొరవే యువెంటస్ ఆ మిలాన్ కి కురిమత్లు ఎవ్వరు ఎకిన్ ఎకిద్ద నతీజాయకు
0: ನುಸ್ತಕುಂ ಅಳ್ಕುನೆ ಮಿದೆ ಸ್ವಶಾಣಿ ಪಿಎಸ್ಎಂಗೆ ನೋಹು ಪಿಎಸ್ಎಂಗೆ ನೋಹು ಗೋರೆ ಮೆ ಫೋಗೆ ಖಬರ್ ತಕ ಬಲಾಲ ರಾಜ್ಯಗೆ ಒಫದ್ದ ತಕೆತಿ ಇಂಪೋರ್ಟ್ ಕುರು ಮದು ಕುರುಮ ಫೇವರ್ ತಕೆ ಮಿಯುಗ ಫುಳಾಕೊ ಸರ್ಕಾರ ಮಿಹಾತನ ನುವಧಿ ಹಣ್ಣುವ ಕಂದುಫತಿ ಅಳಾಫಿ ದೆಮ್ಯುತಿ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಫಿಶಿನ್ ನಾಯಕ ಅಮಿಲ್ಲ ವಿಫಾರ್ತಕ ಗಿನ ಫುರ್ಸತ್ ತಕೆ ಇತರಂ ಹುರಿ ಸುರುಖಿ ತಕುಗೆ ತೆರೆಗ ತಿಮ್ ವುಜಾರಾಯ್ಗ ಅಲಿಫಾನ್ ರೋವಿ ನರತಕೆ ರೋವಿಗೆ ದೆಮ್ಯುತಿ ಉಫೆದ್ದುನ್ ತೆರಕಂಗೆ ಮೌರುಸ್ಗ ಬ್ಯಾರಂಗೆ ಮುದ್ದತ್ ಇತುರ್ ಕುರಿ ಖಬರು ಮಾಲಿ ವಜೀರ್ ITFC ಗೆ ಸಿಇಒಯ ಬದ್ದು ಕುರಿವಿ ಖಬರು ಮುದಾ ಇಂಪೋರ್ಟ್ ಕುರುಮಶಾ ಎಕ್ಸ್ಪೋರ್ಟ್ ಫುಳಾ ಕುರುಮ ಎಕೆ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ಬಿಲಿಯನ್ ಡಾಲರ್ ಇಂಜಿನಿಯರ್ಸ್ ಅವಾರ್ಡ್ ಮಿಮಹುಗೆ ದಿಹವಣ ದೋಹು ಬಾಬಾಣಿ ಕಮ ಬುನಾ ಖಬರ್ ದೆ ಫಹ ಕೊಲ್ಲವೆನ್
1: ಅವನ್ ಬಾದಾನ ಮಿಹಾರ್ ನುಹ ಖಬರ್ ತಹ ಸರಿತವಂಗಾನ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಕಮಿಷನರ್ ಕ ಅಬ್ದುಲ್ ಅಜೀಜ್ ಜಮಾಲ್ ಐಜನ್ ಕುರವ್ಯಾಫ್ ಕಮ ಖಬರ್ ಗೆ ಸರಹಿ ಗಾನು ಇಸ್ಲಾಹ್ ಕುರಂ ಕೊಡಕೊ ದೆಂಗೆ ಮಶ್ವರಾ ಹೋದಾಫಿ NDMA holmalen daami bime hamme jasaadin khabar ge surahi pharmacy tahoge behoge stock state pharma billegen hadaf jurimana 500 rupiya bore bodunama license baatul kurwena kam khabar ge surahi fahakolle den mana kopawa taketi rajyan russia gendewe to balane kam khabar ka yamin dekke wa ke hage gen hodan tahoge kurani yamin verkkan nemuni bodakam kam abdurrahim bidal kam khabar ad engineer ga masakka badalam bridge site taka
0: ಅಣಬಲಾಲನ ಮಗುತ್ ನೋಹ ಮಿನೂಹು ಗುಹರಿ ಮಿಫಹುಗೆ ಖಬರ್ ತಕ ಬಲಾಲಾ ಇರು ಅಳ್ಗುಣ ಹವ ತಕ್ಕುರಾರು ನುಕೊದ್ದಣ್ಣವಾಲ ಮಸಿಕೆ ಕೊಲ್ಲಾಣೆ ಕೀನೊಳಸ್ ಫುಟ್ಸಲ್ ದಂಡು ತರಕಿ ಕುರುಂ ಫ್ಲಾಸ್ ಟರಿನ್ ನಾ ಕೊಲಲೊ ಮುಗ್ಗೆ ಮಸಿಕೆ ಕುರಿಯ ದೆಮ್ಯೊತ್ತಿ ಡೊಲರ್ ಆಮ್ದನಿಗೆ ಸಾಳಿಸ್ ಇನ್ಸ ತಮಾರ್ ಕುರನ್ ಜೆಹೇಗುತ ಬದ್ಲು ಕುರಿ ಮಶ್ವರಾಯ ಎಕ್ಕು ಕಮಶಾ ಫತ್ತುರಣಿ ದೊಗೆ ಕಮ ತರ್ಜಮಾನ್ ವಿದಾಳುವೆ ಖಬರು ನೂಸರಿನ ತಜಿಬಾಗೆ ಫುರ್ಸತ್ ಹೋದನ್ ಸೌದಿಯಾಯಕು ಮಶ್ವರಾ ಕುರಿ ಖಬರೆ ಬೇಹುಗೆ ಅಗ ಲಿಬೆಂಗುಣ ಫಾರ್ಮಸಿತ ಬಲಾಲವೇಣು ಗೊಂಗ್ ಹೆದಿ ಖಬರ್ ತಿಲಫುಶಿಗ ಸತೇಗ ಮೀಟ್ರುಗೆ ಎಗ್ಗಂ ತೊಶಿ ಹೆದು ಶೀಟ್ ಪೈಲಿನ್ಗೆ ಮಸೆಕ್ಕೆ ನಿಮುಣು ಖಬರು ವಾದು ಪೊಲೀಸ್ ಪೋಸ್ಟ್ಗೆ ಬೀಮ್ ಕಾಸ್ಟಿನ್ಗೆ ಮಸೆಕ್ಕೆ ಕುರಿಯದ್ದ ಖಬರು ಹುಳುಮಾಲ ಫೇಸ್ ದೇಗ ಮೂದ್ದಂಗರೇನೆ ಸರಹದ್ದಕ ಮಸ್ಬಾಣ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮಿಂಗ್ ಹದನೀಕ ಮಬ್ಬುನ ಖಬರ ಬಿಸಬೆ ಗುಳಿ ಬಂದರು ಹೆದುಮ ಕೊಣುಮ್ಗೆ ಮಸೆಕ್ಕೆ ಕುರಿಯದ್ದ ಖಬರ ಬೇರಂಗ್ ಹಿಂಗು ಮಾ ಹುಡುಲು ಇತುರುವಾತಿ ಸಮಾಲ್ವಾಂಗ್ ಇರುತಿ ಮಾಸ್ ಕುರಿ ಖಬರೆ ದೆಮ್ಮಿಯುತಿ ಫೋನ್ ಕಾಲ್ ತಕ ಇಂಟರ್ವ್ಯೂ ತ ಲೈವ್ ಕುರಾಣಮ ಏಕಂ ಅಂಗಂ ಜಹೇನ ಕಮ ಎಂಎಂಬಿ ಸಿಂಗ್ ಬುನಿ ಖಬರು
1: ಅವ್ನು ಬೇಲ್ದಾಣ ತಿಲದುನ ತಿಲದು ಖಬರ್ ತಕ ಬೆಲ್ಲಾರು ನೋಳಿವರಂ ಫರುಗ ಟೂರಿಸ್ಟ್ ಪೊಲಿಹುಂಗೆ ಹಿದುಮೆ ಗಾಯಂ ಕೊರೋ ಮಶೋರ ಕೊಫಿಕಮ ಖಬರಗೆ ಸುರಹಿಪ ಹಾಕೊಲ್ಲವೆ ದೆನ್ ರಮ್ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಫಿಯಸ್ಟ ಮುಬಾರಾತ್ ಫ್ಯಾನಲ ಟೀಮ್ ತ ದತ್ರು ಕೊಫಿಕಮ ಖಬರ್ ಫೀವಕ ಫೇದುಗ ತೆಲ್ಲುಗೆ ವ್ಯಫಾರ ಕೊರಮ ಬಿಂಗ್ ದ ಹೋಕ್ಸ ದೆಂಗುರಿ ಖಬರ್ ತಕ ಬೇಲ್ದಾರುಗ ಇಕ್ಸಾದಿ ಗುಣಬದೇಹ ಕುರ್ಮ ಅಹಮದ್ ರೈಸ್ ಮುಯಜ್ಜ ಐಟಿಎಫ್ಸಿಗೆ ಸಿಇಒ ಮಶೋರ ಕುರಿ ಖಬರಿಗೆ ಸುರಹಿಪ ಹಾಕೊಲ್ಲವೆ ನ್ಯಾಯಮಾದು ಕೌನ್ಸಿಲ್ಗೆ ಒಮ್ಮಿದ್ದವರೆ ಮಾಂಫಾ ದತ್ತರು ಫ್ರಿಹಮ ರಟೆ ರೈತು ತಿಬಿ ವರಂ ಫಲಂ ಕಮ್ಮ ಖಬರಿಗೆ ಮೇದುಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಉಫದ್ದಹವಣಿ ಫಾತ್ಮತ್ ಜೀನಾ ತಿಬೇಫು ನಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಗಣಿತಿನ ಒಣ್ಣೆಯ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಕೆ ಅಜೀಜ ಫಾರೂಕ್ ತಿಬೇಫು ನಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಗಣಿತಿನ ಟೆಕ್ನಿಕಲ್ ತುಂಬ ಹೇತಿರುವಿ ಸುಧಾ ಸಲೀಂ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಿಬೇಫು ನಮ್ಮ ಹುಷಾರಾದಿನ ಅವ್ನು
0: ರಮೇಶ್
3: ಎಕಮ ಎಗ್ ನೆತ್ತಿಯ ಅನೇಕ ಗೊಂಡ ತೆದುವೆ ಬಣಾಲಾಗ ಫಲಿತ ಫೆನೋಳು ಆಗ

0: فأعرض عنهم وتوكل على الله وكفى بالله وكيلا.
1: ఎవరెం బునతే తిమం మెం కియమం వము ఫహే ఎవరెం కలేగఫానుగ అరిహున్ నుకుమె జనమ ఏగ తెరెం బయకు కలేగఫాను విదాళు వాగుయ్ నూం గొతక రావై. ఎవరెం రావాగుయ్ అల్లాహు లివ్వతే ఫహే కలేగఫాను ఎవరెం నా దుర్హలి వడాగన్న వాషి అది అల్లాహ వకీలు కురవ్వాష్ వకీల కంగా అల్లాహ ఫుదే.

0: Контроль.
1: లంకంలో తంకుడు రంగుడంతో కనిపించక కహాదాఫ వరంహీ వరక బొండివసాద నుబాన ఒక తంకుడు గాదయ హరుకుని బొండివసాద హరుకుని వసాదియ బొండికో నుబా హదా కొంగాదా
2: ఆ సుకురి కొబ మస్సిరిక మేదు కేనిబ
3: రంపులే నుయ మేదకు కెంకులే వెస్ నలిబన వ్యావస్ తంకులే బారు కొంగలే దంగన కండోస్ గదహ కొదే వరక
4: కమరుబే బడు కమకు ఎమియై
5: ಹಾ ಬಕುರ ಕೊಂಕಮಕು
4: ತೇಬ್ಯಾಹರು ಜಹಿ ಕಹಲ ಬುಳಿಕೊಳೆ ಜಹಾಲ ಬಲ ಏಯ್ ದೋಣಿ ಕುದಿ ಬೊಡುತಿದ ದುಮ್ಮಚ್ಚ ಮಹದ್ದಾಂಗುಳೆ
6: ಮರಿಯಂಬ ಬೊಮಿತ ಹೊರಿ ವರ ರೀಚ ಹುದು ಆಹಾರ ಬೊಮಿತ ವರ ರೀಚ ಫಾಯ್ ಹರಿ ವರ ಕಳಾಲಂ ಫಸೇವಾನೆ
7: ನೀನೆ ಗಂಡು ಮಿಯತಿ ಮಾ ಹಿಕ್ಕಿ ಬೋಡು ವೇಫ ರೋಣು ರಂಗಳ ವೇಷೇನಿ ನರಸಂ ಹಿಮಜ್ಜ
8: ಲಂಪಾತು ಮಾ ಮಾ ಹಿಕ್ಕಿ ಬೋಲು ವೆಗಂತಿ ಅವಳೆ ನೀ ಮಾ ಗಿನೈರು ಅಬ್ಬಲ್ಲ ಫಾದ ದಾಶ

0: ముఖంలో తంకుడు రంగుడంతే కరిపిత్తక కహాదాప వరం హీవరక బొండి వసాదా నుబా నాక తంకుడు గాదయ హరుకుని బొండి వసాదా హరుకుని వసాదియా బొండి కో నుబా హదాక హింగాదా
1: సుకురి కొబా మస్సిరికం మీద కేనిబా
2: కంకుళే నోయం యాదాకు కెంకుళే బెస్ నదిబను వ్యావస్ తంకుళే బారుకుంగుళే దెంగనక కండువస్ గదహం కుదేవరక
3: కమురుబే బడు కమకుయే మియాయి
4: ఆ బకురా కొం కమకు
3: తేబియహరు జహి కహల బులికొలే జహాల బల ఎయి దోణి కుదిం బొడు తిద దుం మచ్చ మహద్దాం హులే
5: మరియంబా బొమితం హరి వర రీచం హుదు ఎఫ ఆహరి బొమిత వర రీచ ఫైఫ హరి వర కళాలం ఫసే వానే
6: నీలగండు మీ మా హికి బొడు వేఫ రోను రంగళ వేసేని నరసం హిమజ్జ
7: లంపాతుమా తియా మా హికి బొడు వేగంతి అవుడని తియా మా గినైరు అబ్బల్లా.

0: గడి ఫతిహ్ హతరు గడి తిరిగేసి మినిట్ మీ దివిరాజ్ చేయగాడు.
1: హిదాయతుగా మగుదాయతు.